పరాబరాబులు జరుగుతుంది. ఇక కొన్ని ముఖ్యాంశాలు ఎన్టీ ಸರ್ ಮುಕ್ತಾಯವಾಯಿತು. ನಮ್ಮ ಮುಂದಿನ ವಾದ ಪ್ರಸಾರ ಸಮಯ ಬಂದ ಹನ್ನೆರಡು

0: ఎంటమ్మా
1: పొల ఒంజి కాదిది ఒంజి జవాన్ని గెలిత్తుంది అక్కడ తిక్కింది కందని దిపిలికి అజ్జిబన్నె అజ్జిబన్నె
0: అజ్జిబన్నె
1: అజ్జిబన్నె అప్పక ఒంజి దిన ఆ ఊర్లో ఒంజి బాలి ఒంజి ఊచాత కుదికెత్తుంది ఆ కుదికే ఫల బత్తుంది ఈ పిలిత గుత్త గైతలు ఉంటుంది లెప్పనికి ఏలి అయిల్లాలి అది కొంచెం పిల్లి పూజి పిలిత కిన్నెలు పండగ ఎంకులు అప్పే ఉల్లాలకి ఎందుకు కుదికి కిన్నెలు పండ ఇచ్చాలి అప్పగా అమ్మేది బతుంది కేందు పోయేది పనులు పండు కుదికి అని పోయి అది అప్పే బతి కిన్నెలు పండగా అప్పే అప్పే అమ్మేది బతుంది కేందు పోయేది అప్పక పిల్లి ఆలోచన వస్తుంది ఎక్క గొత్తు చెన్నకి కాదు ఏలప్ప ఎన్న కందాడు అందా మన దగ్గర కుద పిల్లి పోను కుదికి కుద వస్తుంది మత్తుది గోత పెద్దని తుదిలెత్తుంది ఏమి అయ్యాలి కిన్నెలు పండ ఎంకులు అప్పే ఉండాలా ఇచ్చారు అమ్మేది పెద్దది కేంద్ర పోయేది ఆని
0: కూడా రడ్న దిన
1: ఆని పిలుక్కు మంది వచ్చాను ఈ కుదుక్కి ఏలప్పదు ఎంక కండని ఆయన జన ఏదు తూకాలి ఉలై మన తండ్రి గుయత్త ఉలై కుళ్ళింది కుళ్ళుది గిన్నెలు తమ్మండి ఇది బతుంది ఎల్లలేతే ఎల్ల ఇచ్చారు పండి అంచెని కుదికే వస్తుంది అవి బతుకు బతుంది లేదు ఏళ్ళు వెళ్ళాలి గిన్నెలు పండ ఎంకులు అప్పే ఉండాలా ఇచ్చారు అమ్మే బతుంది కేంద్ర పన్నుకు పిలితాము
0: ಯಾವ ಮರ
1: ಜಿಂಜ ಬಲ್ತದ ಬಲ್ತು ಬಲ್ತು ಬಲ್ತು ಬಲ್ತು ತನಕ ಒಂದು ಮರತ್ತ ಬೇರೆ ಇಂಚ ಪೊದಿತ್ತೀನಿ ಕುದಕೆ ಪುಸ್ಕನು ದಂಚ ಪಿಲಿ ಬಲಿಪುನ ಏವುಳೊಡತಿ ಪಿಲಿಲ ಬೇರೆ ತೆಟ್ಟಿ ಪುಸ್ಕನು ಕಟ್ಟದ ಬಂದ ನಿಂದ ನಿಕ್ಕೆ ನಿಂತೆ ತಾಳಿ ಕಟ್ಟೆ ನಿನ್ನ ಜೋಕುಲ್ತ ಬೋದು ಪನ್ನು ನಿಕ್ಕ ನಮ್ಮೆ ಆಯನೆ ಕುದುಕೆ ಪನ್ನ ಬೋದು ಕುದುಕೆ ಪಿಲಿ ಕಂದನೆ ಆಯನೆ
0: ಅವಂಚತ್ತಮ್ಮ ಅವು ನಿನ್ನ ಅಜ್ಜಿ నిన్న పండ్ర ఎడ్డాపుజి పనుకున్న ఉద్దేశుడు అంచమంతనాదిపు అవు కథ అంచత్తు
1: ఒక ఎంచ
0: అవు కథ బేతనే ఉండు ఎంక పల్లె ఎల్లని పెట్టిన పాగందా
1: చిన్న కథ
0: అండ్ అక్కలేక యోగ ఇచ్చి ఇందా ప్రపంచడు ప్రతి నరమణి పుట్టిన గల బ్రహ్మదేవేరు ఆయన ఆయన హనెట్టు బరే దిప్పేరు నిన్న జీవనడు ఈంచ బతుకుడు నిక్కి ఈతే ఎంకల్ల కంత్ర మళ్ళా కళ్ళ మండేడు బరెట్టే ఈ మంత్రి ఆవుడు మళ్ళా రమ్మనట్టు వరియే బతుకోడు అంటే అది అనువరి సాదిడి ఓపెనప్పుడు సాదిడే కూడదు నికులు బతుకోడు బరే తిప్పి అక్కలేని పూర్వ కొనత్త మూలుగుల్లో రాపజి
1: మళ్ళా ఇల్లు అక్కదుంటాడు పాప దక్కన ఇల్లు అడిగిపోతున్నదా అన్నదా
0: అవ్రదైతే ఇప్పాడు
1: ముందు
0: ఎంక ఎన్న అమ్మేరు కొని అరే అర్ణ అరసులు కొరని అరసులకి అర్ణ అమ్మేరు కొరని అరే నిన్న అమ్మేరు కొరని
1: ఎన్న అమ్మేరు కొరినత్తు నమ్మేరు బీరప్పే కొరని
0: ఈ బజీ హెడ్ ఏంది ఎంజిన మారే ఈ హెడ్ ఎత్తు కొంచూరు మండండు నిక్కల
1: మండేడు కుచ్చిందు
0: అందుకే
1: మాత మల్లకున్న మందేదే ఇప్పుడు మల్లకలు అమ్మేన గంతా
0: అవి
1: అజ్జి పంపాలి దేవేది తాళై దొరై నీరు మైతి లేక పాప దక్కన మందె దొరై బుద్ధి తింజాది
0: అందా ఈ ఎర్రలు అన్న మరే
1: యాని కొలుపేలే కాలే
0: ఓ ఈత వల్ల కురుపేస్తా
1: కులిపే కులిపేంది వెళ్ళిపోవచ్చావా కులిపేల ఆన మగలకు అయిన సాధైతే మలుతుంది అవి కులిపేల ఆన మగలకు అయిన సాధైతే మలుతుంది
0: ఓలు
1: అల్ప కాదు కులిపులి అయిన సాని
0: సాంకుణ
1: కలిన వాళ్ళు లడ్డేని పిల్లి పత్తుంది నన్న సొంప తాజుండు
0: కర్ణవారు లడ్డేని పిల్లి పత్తుంది సొంప తాజుండు అవు సొంపత్ ఎన్మత్త మారే ఆవిడ ఆయన
1: లడ్డేని దుమ్ముద వాళ్ళ పత్తుంది
0: ఇది అప్పంటే దుమ్ముద వారదవు లెక్క
1: కలిన వారు లెక్క జీవాలది మాత్రమే లెక్క
0: అందా దుమ్ముద బ్ర లెక్క
1: ఐక్యత బాకీ
0: దుమ్ముదని కేంద్రాలెచ్చి దుమ్ముద లెక్కలు
1: అజ్జి పంటలు కేంద్రెళ్ళొచ్చి కొలిగెళ్ళొచ్చి మాట
0: అందా నిన్న అజ్జి నొర్ర తువ్వడు మాట
1: వచ్చి అజ్జి అయితే
0: ఓడుతుంది మళ్ళీ ముందు మగ్గాతనానికి
1: మాది మెచ్చి ఆతిజి అవి అజ్జి పంటలు ఏదే నమ్మున్న పునజోకులు ఎన్ని నమ్మ వచ్చి మగ అంది
0: పున్నజోకులు
1: మూకు చిట్టిన పున్నజోకులు
0: పొన్న జోకులు
1: పొన్న జోకులు
0: అవు నిన్న అజ్జి పన్న సరి సరి ఇత్తుండ పొన్ను జోకులు ఇచ్చిందండ నమ్మన్న పున్న మల్పున జోకులు
1: అందండి అందు గచ్చి పంతలు నీకు మది మేము వచ్చి మగ నీకు ఆనులేండి ಮಾತೆಕ್ಲ
0: ಮಾತೆಕ್ಲ ಒಂದು
1: ನನ್ನ ಬರೆಯಲ್ಲ ಮೀಪಾಯಲ್ಲಿ.

0: Lakon.
1: Yang kebetulan kita ada mana mana.
0: Lakon, lakon baik macam. Macam baik macam. Macam baik.
1: Ada di depan.
2: Dengar.
1: Yang kebetulan kita
2: ada. Untuk bisa dia.
1: Bisa dia.
2: Untuk bisa dia.
1: Buka.
2: Untuk hati atau.
1: Aku bisa tidak balai. Ikut.
2: Untuk hati.
1: Aku bisa tidak balai. Ikut.
0: Bukannya nak ini. Jadi nak kahat ke mana ke dalam alfa.
1: Ada kalau tu bisa tiket.
3: మది మే ఆయా ఆయా ఆయజన్నండ కత్తిని బంజిడు పొగ్గాయండ బెరిట్ వరు
1: చది మే ఆపే
3: ఆపే త్యా ఆపే మది మే అప్పుడు నన్న ఇంచెలస్తు కెలవ క్రమం ఇంచె ఇంచెనే పోకుండా ఈ మది మీద అడిగి
1: నుక్క
3: ఈ మీ ఎందెత్తి నాడియా
1: నీవెంకుల వలసగల మీట్ని ఎన్నె పాటి
3: ఎన్నె పాటి
1: ఎన్నెవాడు